ఉల్పుడండగాక పిలుపుడండ మనసు గట్టియా గురు పడచోనుల్లా ఇదా వృక్షానడో శాలే కడతరు మాత్రం నిండో జవాబారి కాక నీకు ఎందుకు కష్టం నడగించు.

0: ఆకలిని అనివార్య ఎత్తును ఆకలి ఏమనుకుంది. ఆ సందర్భంలో కొరగారు బెత్తమేత కాయలకి మర్దు కొట్టి ఈ పెద్దమీద సేకు ఒక హావు నెలతో హుచ్చు తెచ్చునది హావు చిచ్చు నీకు ఒక జ్వరకు నెక్కు ఒక మామూలి ఎల్లెల్లి కాయలకి మామూలి తుంబెద తప్పును గుదు రసగొప్పిని నెక్కి తప్పుట గుదు రసగొప్పిని నీరుళ్ళు ఏంచిన పాడు ఇన్ను మాత మామూలి ఎత్తును ఒక బెత్త బెత్త పెత్తలేగు కాలు బాయి రోగం ఐకుల కొరగిర మరదు ఎత్తును కొరగిర మరదు కొరంతీరు పూర పూర కాడి తిక్కు నుంచిన తప్పు బేరు నారు నేను పూర గుదుదే మరదు కొరంతీను ఎత్తును ఒవే విషయాల గాయ అండల బూరదు గాయ అండల కడతండల గాయ ముట్ట వర్పినంచిన మర్దు కొరగిరి గొత్తుతుంది గాయను గుణించిన బెత్తమేత కాయలకి బెత్తమేత సందర్భకు వచ్చిన బెత్తమేత మర్దుల్లో అనుభవం కొరగిరడ ఇస్తుంది.
1: హలో నమస్తే.
2: నమస్తే మేడం, జయప్రకాశ్ కురుపాతే.
1: నమస్తే నమస్తే జయప్రకాశ్ అన్న.
2: సార్ నమస్తే సార్, ఇరేగిలా.
0: నమస్తే సార్. నమస్తే
2: సార్. దుంబర్క ఈ అస్పృశ్యత పంపిన హీనా తీన కత్తి లేని పాలిసావందు బతిన మనస్సు లేగి యాను సురుకు ధిక్కార పాడుందులే అంచెనే అంచెనే ఇరిన పాతెర కథకేండి సార్. ఇరిన పరిచయం అయిన భారీ ఖుషి అండి. ఒక ఇరి కుల కసుబులేని ఒరిపావున బులెపావున తజ్జమల్తుందులారు నిఖిల తండ పండ అంచెనే నిఖిల కొరగ బాస అయిన అయిత బులెచ్చెల్ద బగ్గె దాదండ బేల మల్తుందులారా పౌల మల్తుండే దుంబ ఒరిపావున.
0: ఖండిత ఖండిత ఖండిత ఎంకల సంఘటన అది ప్రయత్నం అవుతుందిల్ల ఎంకల రమేష్ మంచకాళ్ళు పండుదులేరు ఆరు క్లాసులో మళ్ళీ అంత సమయం బరని ఈ పెయింట్ వేయడం అంత జోకుల ఆసక్తి ఉండు కల్పడు ఆసక్తి ఉండు అవకాశం ఇచ్చాను అప్పమ్మ గుర్తుంది గుడ్లాడు కూడా అంచిన సందర్భంలో క్లాసులో భయ భయ కొంచెం అంటే కుళ్ళాదు జోకులేను పత్తి 20-25 జోకులు వస్తా అంచ జోకులేను కల్పనంచిన బయలల్లో మళ్ళీ మలుపు బొక్క ఇంక వాట్సాప్ గ్రూప్ మళ్ళీ కొరగారిన భాషగే ఉంది కొరగారు భాషడే అవి ఎంచిన తిండలా భాషడే తిరగతి ఆవాడు వాట్సాప్ గ్రూపులు అవేను హెచ్చు హెచ్చు జనకులకు ముట్టవనంచిన ప్రయత్నంలా మళ్ళీ అయితే మీడియంలో ఇంకలు బలకే మళ్ళీ సో ఇంకా ఇంకలు ఒల్పల సభ్య సమారంభం అంతా అనగా ఇంకా ఇంకా భాషలే పాత్ర హెచ్చిన ఆద్యత గొప్ప ప్రముఖమైన ఇంకా భాషలే పాత్ర గొత్త దానిన్న సందర్భంలో బేత భాషను ఉపయోగం అల్ప అంటే ఇంకా ఖండిత ఇంకల ప్రయత్నం వెళ్తుందిలా మా తిరణాల సహకారం ఖండిత సాధ్యాపండు సార్.
2: వాట్సాప్ గ్రూప్
0: సేరోలి ఇంచ సేరోలి బట్ పాత్ర కొరగ భాషడే ఆవిడు
1: బాబు సార్ అయితే ఒంజాత్ సమస్యను ఇనికల ఎదురుసా ఉండు సముదాయం పూర్తి బూరల కమ్మి ఆతున పంది అని ఎన్నుజి ఒంజాత్ సమస్యలు ఓ సమస్యలు ముఖ్యవాద తోచు వరకు
0: ఇని సమస్యలు పండ ఆరోగ్య సమస్య కొంచెం కుడితద ప్రమాణం నన్నలా కడిమె ఉండు కడిమె ఆతచి అయితే కాదు ఇన్ని ఇలా కాయలే బర్పినావు సీకు బర్పినావు జాస్తి ఉండు మరణద ప్రమాణం జాస్తి ఉండు అయితే పుట్టు ఉంజి బాలే పుట్టునగా ఆజి ఏళ్ళు జన సైపు నుంచిన స్థితి ఉండు ఆ రేట్ బర్త్ రేట్లో డెత్ రేట్లో ఆ డిఫరెన్స్ ఉంజి బాలే పుట్టినగా ఆజి జన సైపు అంచిన స్థితి ఉండు అంచే జనసంఖ్య తీవ్రవాదు వేగవాదు నాశ ఉంది జనసంఖ్య కడిమె ఉంది ఈ ఆరోగ్యకు సంబంధపట్టిన సర్కార దాదాండల మలుపు ఈ సైపున సంఖ్యను క్రమం కడిమె మలుపుడు అయితే పర్పుననే వంచి కారణత్తు పర్పునత పిరవుడు బేత సామాజిక కారణాలు కొరగేరు ఈ మున్సిపాలిటీ కలిసి మలుపునట్లు హెచ్చిగా దుంబు అజలుడు ఊర్దు అజలుడు కలిసి మలుతుంది కొలచిగెప్పున నిగిరే నైర్మల్యత కలిసి మలుతుంది ఈ అవే బెలిను మున్సిపాలిటీ సరకారి ఉద్యోగద పుదరుడు ప్రతి గ్రామ పంచాయతీలు ప్రతి మున్సిపాలిటీ ఆఫీసులు కొరగేరు ఆ కెలస స్వచ్ఛత కెలసం మలుతుంది అవు కెలసం మలుపునగా కొరగేరే పరంద సాధ్యనేజి పరంద ఆ బెల మలపరగ ఆపుజి నిగ్గిరను గెప్పరగ ఆపుజి కుర్తీలు గెప్పరగ ఆపుజి అయికోసం పర్పేరు ఆన్ కండనిపుడు ఎదురు అడిజనలా పర్పేరు పర్నేట కాదు సీఖ సంఖ్య జాస్తి వరకు సీఖ సంఖ్య ఏరిగల వరకు బాకీ దగ్గర వరకు పరంజనగా వరకు మొగలికి ఆ ఒందు శక్తి వాళ్ళతో శక్తి
1: తడతీ
0: కడిమె ఉండు అంచే మొగ్గులు జాస్తి సావు సంభవిస్త వెళ్ళే ప్రాయడే 40 వర్షాల దుమ్మే సైపు నుంచిన సాధ్యతలు జాస్తి
1: ఉండు. హలో హలో నమస్తే.
3: నమస్తే మేడం.
1: పనిలే పనిలే.
3: ಇನಿ ತಬಿನ್ನರ್ಗೆ ಬಾಬು ಸರ್ಗೆ ನಮಸ್ತೆ ಸರ್.
0: ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ.
3: ಏನು ಪಾತ್ರಕ್ಕೆ ಏನಂದಿಲ್ಲ ಮಸ್ತ್ ಇಂಪ್ರೂವ್ ಪಂಡ ಸಾಹಿತ್ಯ ಪುರ ಬರೀತಾರ ಪಂಡಾರತಿ ಅವ್ ಮಸ್ತ್ ಇಷ್ಟ ಅಂಡ್ ಬಕ್ಕ ಇತ್ತ ಬುಕ್ಸ್ ಎಂಕ್ಲ ಬೋರ್ಡ್ ಒಂದುಂಡು ಅಂದ್ ಬಕ್ಕ ಏನು ಪಂಡ ಇತ್ತೆ ಸರ್ ಎರಡೊಂದು ಕ್ವಶನ್ ಕೇಂದ್ರ ಉಂಟಲ್ಲ ಏನು ಗೊತ್ತುಂಡೆ ಇಂಚ ಪಂಪಿನ ಒಂದು ಜನಸಂಖ್ಯೆನೆ ಕಮ್ಮಿ ಉಂಟ ಅಂತಂದೆ ಸರ್
0: ಜನಸಂಖ್ಯೆ ಕಡಿಮೆ ಉಂಟು
3: ಶಿಕ್ಷಣದ ಕೊರ್ಪುಜೇರ್ ಪೇರೆಂಟ್ಸ್ ನಗಲು ಅವಂಜೆ ಶಿಕ್ಷಣ ಕೊರಂದ ಉಂಡತೆ ಮತ್ತ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಎಲ್ಲ ಉಂಟು ಸ್ಪೆಷಾಲಿಟಿ ಬಂದೇ ಮಾತಾಡಿಲ್ಲ ಉಂಟು ಅವು ಅಗಲೇ ಮೊಗಲೇ ಎಂದತ್ತೆ ಸರ್ ಸರ್ಕಾರಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಬಂತಿನ ಎಸ್ ಸಿ ಎಸ್ ಟಿ ತಗಲೇ ಅಂತ ಬಂದತ್ತೆ ಮಾತ ವರ್ಗದಾಗಲೇ ಇತ್ತೆ ಭೇದ ಭಾವ ಇಚ್ಚಿ ಮಾತಾಡಿಲ್ಲ ಉಚಿತ ಶಿಕ್ಷಣ ಫಸ್ಟ್ ಬಂತಿ ಮಾತ ಜೋಕ್ಲಿಲ್ಲ ಉಂಟು ಪೂರಾಗಲೆಲ್ಲ ಉಂಡತ್ತೆ ಸರ್
0: ಶಿಕ್ಷಣ ಕೊರ್ಪುಜೇರಿಂದತ್ತು ಇನ್ನು ಶಾಲೆಗೆ ಸೇರ್ನ ಶಾಲೆಗೆ ಸೇರ್ಪವನ 100% ಜೋಕ್ಲೇನು ಶಾಲೆ ಸೇರ್ಸಾವೆ ಒಂದಿನೇ ಕ್ಲಾಸ್ಗೆ ಅಂಡ್ ಅವಳದು ಬೊಕ್ಕ 7ನೇ ಕ್ಲಾಸ್ ಒಪ್ಪುವಾಗ ಡಿಸ್ಕಂಟಿನ್ಯೂ ಆಗು ಫೇಲ್ ಆಗ್ಬೇಕು ಒಂಜ ಇದನ್ನ ಅಕ್ಕ ಬೊಚ್ಚಿ ಬಂದು ಕುಲ್ವೇರ್ ಅರ್ಧೋಡ್ ಕುಲ್ವೇರ್ ಪಿ ಯು ಸಿ ಪೋನಾಗ ದಾಲ ಒಪ್ಪುಚಿ ಅವು ಸಮಸ್ಯೆ ಆತೀನಿ ಅವು ಕಾರಣದಾದ ಬಣ್ಣ ಅಪ್ಪಮ್ಮ ಇನ್ನಿಕ್ಲ ಪಣ್ಣಂಚ ಅಪ್ಪಮ್ಮನ ಹಾಕಲು ನನ್ನಲ್ಲ ಮಾನಸಿಕವಾದ ತಯಾರಿ ಆತಿದ್ದೀ ಶಿಕ್ಷಣಕ್ಕೆ ಒಗ್ಗೊಂದು ಜೀರ ನಾನಲ್ಲ ಶಿಕ್ಷಣ ಒಗ್ಗೊಂದು ಜೀರ ಅಕಲ್ ನಾ ಪೇರೆಂಟ್ಸ್ ನಕ್ಕಲಿಗೆ ಕಲ್ಪಾದೀರ ಹೆಂಚಿನ ಅವೇನು ಮಕ್ಕಳು ಇರ್ತೇವೆ ಜೋಕ್ಲೇ ಕಲ್ಪವನ್ನು ಅಂಚಾದು ಶಿಕ್ಷಣ ಅವ್ರದ್ದು ಪಿದೈ ಬರಡಾಪು ಅದಕ್ಕೆ ವಾತಾವರಣ ಪಿದೈದ ವಾತಾವರಣ ಎಲ್ಲ ಬದಲಾವಣೆ ಆವಡಾಪು ಮಾತಾಡಿನೊಟ್ಟಿಗಿಂತ ಬದಲಾವಣೆ ಆವೊಂದು ಖಂಡಿತವಾದ ಪಿದೈದ ವಾತಾವರಣ ಬದಲಾವೊಂದು ಮಾತಾಡ ಸಹಕಾರ ಮಲ್ತೊಂದು ಲೇರು ಮೇರೆ ಪಾತೇರ್ನಾರ ನಂಚನ ಎಡ್ಡೆ ಮನೋಭಾವದಕ್ಕೆ ಮಸ್ತ್ ಜನ ಉಲ್ಲೇ ಸಹಕಾರ ಮಲ್ಪೇರು ಶಿಕ್ಷಣ ಇತ್ತೆ ಇಂಪ್ರೂವ್ ಆವು ಬಂದಿನ ಒಂಜಿ ಇತ್ತಂಜಿ 5 ಜನ ಪಿ ಎಚ್ ಡಿ ಬಂದ್ ನಾಲ್ಕು ಜನ ಪಿ ಎಚ್ ಡಿ ಮಲ್ದಿನ ಉಳ್ಳೇರು ಒಂದು ಕಡೆ ಜನ ಎಂ ಬಿ ಬಿ ಎಸ್ ಮಲ್ದಿನ ಉಳ್ಳೇರು ಟೀಚರ್ಸ್ ನಕ್ಕ ಸುಮಾರು ಜನ ಟೀಚರ್ಸ್ ನಕ್ಕ ಎಂ ಎಸ್ ಡಬ್ಲ್ಯೂ ಮಲ್ದಿನ ಮತ್ತೆ ಉಳ್ಳೇರು ಇಂಚೆ ಬೆತ್ತ ಬೆತ್ತ ಉದ್ಯೋಗ ಒಂದಂತ ಜನ ಬೆರಳೆಣಿಕೆ ಇದೆ ಮಸ್ತ್ ದಲ ಆತಿಜಿ
1: ಬದಲಾವಣೆ
0: ಆವು ಬಂದಿನ ಒಂದು ಆಸೆ ಉಂಡು ಆ ನಿರೀಕ್ಷೆ ಉಂಡು ಖಂಡಿತ ಶಿಕ್ಷಣ ಮಾತಾಡಲ್ಲ ಸಹಕಾರ ಉಂಡು ಟೀಚರ್ನಗೆಲ್ಲ ಸಹಕಾರ ಉಂಟು ದಯಮಂಡ ಇನ್ನಿಲ್ಲ ಕರಿನ ಕರಿನ ವರ್ಷನೇ ಒಂಜಿ ಶಾಲೆಡು ಕೊರಗೇರು ಪನ್ಪಿನ ಕಾರಣಗು ಕೊರಗೇರಿನ ಬಾಲೆ ಪನ್ಪಿನ ಕಾರಣಗು ಅವಳ ಎಸ್ ಸಿ ಟೀಚರ್ ಎಸ್ ಸಿ ಟೀಚರ್ ಟೀಚರ್ ಶಾಲೆ ಪಿದೈ ಬರ್ದಿನ ಉಂಟು ಆ ಟೀಚರ್ಲ ಎಸ್ ಸಿ ಕೊರಗೇರ ಎಸ್ ಸಿಗಳ ಅಸ್ಪೃಶ್ಯತೆ ಇಂಚಿನ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇನ್ನಿಲ್ಲ ಉಂಟು ಅವು ಬೇದ ಕಡೆಗೆ
1: ಮನಸ್ಥಿತಿ ಬದಲಾವಡು
0: ಮನಸ್ಥಿತಿ ಬದಲಾವಡು ಖಂಡಿತ ಬದಲಾವಡು ಮನಸ್ಥಿತಿ
1: ಖಂಡಿತ ಎಡ ವಿಚಾರ ತೆರಿಪಾರ ಬಾಬು ಸರ್ ಒಂದು ಗಂಟೆ ಪೋಯಿನೇ ಗೊತ್ತಾಯ್ಚಿ ಪೊರ್ತಲ ಒಂದು ಬರಂದುಂಡು ಇದ ಕಡೆಯಕಾದ ಬಾಬು ಸರ್ ಇತ್ತೆ ಇದು ಪೂರ ಬದಲಾವಣೆ ಆವಡು ಬದಲಾವಣೆ ಆವಡು ಪಂಡಿತ ಪಂಡರ್ ಮನಸ್ಥಿತಿ ಬದಲಾವಡು ಒಂದು ಅನ್ಸನ್ ಈ ಭಾಷೆದ ಬಗ್ಗೆ ಇಟ್ಲ ಒಂಜಾತ್ ಪಾತಿರ್ನಲ್ಲ ಹೆಚ್ಚಾವುಡು ದಾಯಿ ಪಂಡ ಒವೇ ಒಂಜಿ ಭಾಷೆ ಒರಿಯೋಡು ನಿಂತ ನಾವೇನು ಪಾತಿರೋಡುಗೆ ಪಾತಿರ ಜನ ಆ ಭಾಷೆ ಅಲಿದು ಹೋಗ್ಪುಂಡು ತುಂಬಾ ಗೌ ಒರಿಯುಚಿ ಅನ್ಸ ಅದಪ್ಪನಾಗ ಈ ಭಾಷೆದ ಬಗ್ಗೆ ಆದಿಪ್ಪು ಅದನ್ನ ಒಂಜಿ ಒಟ್ಟಾರೆ ಅದು ಈ ಸಮುದಾಯದ ಬಗ್ಗೆ ದಾದ ಪನ್ ಪರೀರು
0: ಸಮುದಾಯದ ಬಗ್ಗೆ ಯಾನು ಒಂಜಿ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳ ಮಾತಲ್ಲ ಒಂಜಿ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಲ್ಪೇನು ಖಂಡಿತ ಅಂದ್ರೆ ಈ ಕೊರಗೆರೆನು ಬಾಕಿದಕ್ಕೆ ಇನ್ವಾಲ್ವ್ಮೆಂಟ್ ಮಲ್ತೋನ ಹೆಚ್ಚೆಚ್ಚಿಗೆ ಅವಳು ಭಾಗವಹಿಸಿ ಕೊರಗೆರನ್ನು ಬಾಕಿದ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಲಿಲ್ಲ ಇನ್ವಾಲ್ವ್ ಅವಳು ಭಾಗವಹಿಸಿಕೆ ಜಾಸ್ತಿ ಅವಳು ಖಾಲಿ ಕೊರಗೇರಿ ಕೊರಗೇರಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾತ್ರ ಭಾಗವಹಿಸಿ ಅವನತ್ತು ಇತ್ತ ನವೋದಯದ ಅಂಚಿನಿಗೆ ಬೇತೇ ಸ್ವಸಹಾಯ ಸಂಘಗಳು ಪೂರವಲ್ಲ ಆಯ್ತು ಬೇತೇತ ಈ ವನಸದ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಮತ ಮಲ್ಪ ಆ ಬಡಿಸವನ ಕೆಲಸಗಳು ಕೊರಗೆರೆಯನ್ನು ತೊಡಗಿಸವಳು ಬಳಸುನಕ್ಕಿಲ್ಲ ಅದಾಗ ಕೊರಗೇರ್ ನಿರ್ತಿನ ಕೀಳರಿಮೆ ಹೋಗುಣು ಎಂಕಲ್ ಬಾಕಿದ ಕೆಲಸ ಮಲ್ಪೋಲಿ ಬನ್ಪಿನವು ಸಾಧ್ಯತೆ ಹಾಕುಣು ಅಂಚಿನ ಬೇತ ಬೇತ ಗೊಬ್ಬುಲು ಇತ ಆಟಿದ ಗೊಬ್ಬುಲು ಮತ್ತೆ ಬರ್ಕೊಂಡು ಬೇತ ಬೇತ ಆಟಿಲ್ ಒಂದು ದಿನ ಆಟ ಕೆಸ ಎರಡು ಒಂದು ದಿನ ಅಂಚಿನ ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇಡ್ಲ ಕೊರಗೆರೆಯನ್ನು ಬಳಕೆ ಮಾಡ್ತಂದು ಗೊಬ್ಬುಲು ಇಡ್ಲ ಪೂರ ಕೊರಗೆರೆಯನ್ನು ಯುವಜನಕ್ಕೇನು ಇನ್ವಾಲ್ವ್ ಮಾಡ್ತಂದು ಅಕಲಿಗೆ ಒಂದು ಸ್ಪಿರಿಟ್ ಬರ್ಪಿಲ್ಲ ಅಕಲ್ ಅಕಲ್ ಉಳಾಡಿತ್ತಿನ ಕೀಳರಿಮೆ ಪೋಪಿಲಕ್ಕೆ ಅಂಚಿನ ಕೆಲಸಲು ಅವಳು ಈ ನಾಟಕೊಳ್ಳಡ ಅವಳು ಬೇತ ಬೇತ ಕಾರ್ಯಗಳು ಇದು ಏನನ್ನು ಒಡೆ ಮುಟ್ಟ ಸಾಹಿತ್ಯ ಸರ್ವಾಧ್ಯಕ್ಷ ಏನು ಪನ್ನೊನ್ನತ್ತು ಎನ್ನ ಕೆಲಸ ಎನ್ನ ಸಾಧನ ಪನ್ಪಿನತ್ತು ಅವು ಸಮುದಾಯ ಗುರುತಿಸಾದನು ಬೇತ ಜನಕ್ಕೆ ಗುರುತಿಸಾದ ಅಕಲು ಮಾಡ್ತದೆ ಅಂಚ ತಾಲೂಕು ಮಟ್ಟದ ಸಾಹಿತ್ಯ ಸಮ್ಮೇಳನ ಸರ್ವಾಧ್ಯಕ್ಷತೆ ಅನ್ನ ಆತೆ ಸರ್ವಾಧ್ಯಕ್ಷತೆಯನ್ನು ವಹಿಸೋದು ಕಾಪು ತಾಲೂಕು ಅಂಚ ಭಾಗವಹಿಸಿ ಅನುಕೂಲ ಮಲ್ತುಕೊಂಡ ಅವಕಾಶ ಮಲ್ತುಕೊಂಡ ಖಂಡಿತ ಕೊರಗೇರ್ನ ಕೀಳರಿಮೆ ಪೋಪುಳು ಕೊರಗೇರ್ ನನ್ನಲ್ಲ ಆತು ಬೇಗಳು ಅಭಿವೃದ್ಧಿ ಆಗ ಸಾಧ್ಯ ಉಂಡು ಪನ್ಪಿನ ಎನ್ನ ಕಡಿತ ಸಾರ್ವಜನಿಕರಿಗೆ ಮನವಿ ಎನ್ನ
1: ಮೂಲಕ ಕೊರಗ ಭಾಷೆ
0: ಖಂಡಿತ ಕೊರಗ ಭಾಷೆ ಕೊರಗರ್ನ ಪೇರೆಂಟ್ಸ್ ಅಪ್ಪಮ್ಮನ ಜೋಕ್ಲು ಬಾಬು
1: ಸರಿ ಕಡೆಕಾದೈತೆ ಹೆಚ್ಚಿನ ಕ್ಲೀರ್ನ ಒಂಜಿ ಸಂಪರ್ಕ ಸಂಖ್ಯೆ ಕೇನಲ್ಲೇ ಪಂಡಿ ರೆಡ ಪಾತೆರಡು ಅಥವಾ ನೀರ್ನ ಒಂಜಿ ಬೂಕುನು ಪುರ ದೊತ್ತ ನೋಡುವ ಪಂದಿತ್ತಂಡ ಒಂಜಿ ಸಂಪರ್ಕ ಸಂಖ್ಯೆ ಪಂದಿತ್ತಂಡ
0: 63 64 0 9 7 2 1 9 7 2
1: ಓಕೆ ನಂಬರ್ ತಿಕ್ಕಿಣ ಪಂದ್ಯಾನಿ ಎನ್ನುವೆ 63 64 0 2 1 9 7 2 ಈ ಸಂಖ್ಯೆಗೆ ಸಂಪರ್ಕ ಮಾಡ್ತಾನೆ ಖಂಡಿತ ಬಾಬು ಸರ್ ನಿಕ್ಲೆ ಬೋಡಾಯಿನಂಚಿನ ಮಾಹಿತಿನ ಕೊರ್ಪಿರ ಅವೆ ತೊಟ್ಟುಗಾರನ ಬೂಕುಪುರ ದೊತ್ತ ನೋಡು ಪಂದಿತ್ತಾರ ನಿಕ್ಲೆ ಅರ್ನ ಸಂಪರ್ಕ ಅರೇನ ಸಂಪರ್ಕ ಮಲ್ಪೊಲಿ ಪಾತ್ರ ಈ ಮೂಲಕ ಪನ್ನೊಂದಿಲ್ಲ ಬಾಬು ಸರ್ ಈತನೇಟ ಬಾರಿ ಪೊರ್ಲುಡು ಪಾತಿರ ಒಂಜಿ ಗಂಟೆ ಈ ಒಂಜಿ ಸಮುದಾಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದ ಆ ಬೇನೆ ಬೆಸರು ಅವೆತ ಒಟ್ಟುಗು ಆ ಪೊರ್ಲ ಪೊಲಿಕೆ ಅವನು ಪೂರ ತೆರಿಪಾಯರ್ ಇನ್ನಿತ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇಡಮುಟ್ಟ ಬತ್ತದ ಇರ್ನ ಈ ಒಂಜಿ ಅಮೂಲ್ಯವಾಯಿನಂಚಿನ ಸಮಯನ ಅಮೂಲ್ಯವಾಯಿನಂಚಿನ ಈ ಒಂಜಿ ಪೊರ್ತುನು ಕೊರ್ನೆಕ್ ಇರಗ ಉಡಲ್ದಿಂಜಿನ ಸೊಲ್ಮೆಲ್ಲ ಸಲ್ದಾವಲ್ಲ ಶ್ರೋತೃಲೆ ಈತನೇಟ ತುಳುಚಾವಡಿ ನೇರ ಪ್ರಸಾರದ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಏನಂದುಲ್ಲಾರ ತುಳುಚಾವಡಿ ಪಾತ್ರಂತನಂಚಿನ ವಿಚಾರಲು ತುಳು ಕೊರಗ ಭಾಷೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ ಪಾತ್ರನಿತ್ತ ಕೊರಗ ಭಾಷೆದ ರಾಯಭಾರಿಯಾಯಿನಂಚಿನ ಶ್ರೀ ಬಾಬು ಪಂಗಳಾರೆ ನಮ್ಮೊಟ್ಟುಗಿತ್ತರೆ ಇದನ್ನೇಟ ಒಂಜಾತ ವಿಷಯನ ತೆರಿಪಾಯರ್ ಅಂಚನರ್ನ ಪೊರ್ಲುದ ಪದನ್ಲಾರ್ ಬರೆಯನಂಚಿನ ಪೊರ್ಲುದ ಪದನ್ ಕೇಂಡರ್ ಅರ್ನ ಪಾತ್ರನ ಕೇಂಡರ್ ಅಂಚನರ್ನ ಸಂಪರ್ಕ ಸಂಖ್ಯೆಲ್ಲ ನಿಕ್ಲೆ ತಿಕ್ಕದನ್ನು ಬಂದು ಇನ್ನೊಂದು ಇನಿತ ಈ ತುಳುಚಾವಡಿ ಕಾರ್ಯಕ್ರಮ ಪಿದಡ್ಡಂಚಿನ ಪೊರ್ತು ನನ್ನ ದುಂಬುದ ತುಳುಚಾವಡಿ ಕಾರ್ಯಕ್ರಮ ತಿಕ್ಕಗ ಆತನೇಟ ಕೇನೊಂದುಪ್ಪಲೆ ರೇಡಿಯೋ ಸಾರಂಗ 107.8 FM ಒಂದು ರಂಗ್ ರಂಗ್.

0: ఇంట్లో మాత కేనున్నారు, అంచత్తు ఇంచాను పనుకున్నారు. నిన్న మీరు నందు వండే ఆరే ఇటు నీట గాల ఇచ్చారని మల్తీ చేరు. ఈ ఆయన మగి కింద పిరేదై నిక్కయి వేరేద విచార మాత బొచ్చి మిక్కేద పోలి పోక్రి మందండ నిన్న అప్పెడల అమ్మెడల దూరు కట్టదు కొరేరుండు అంచాదు ఎట్టే పాతేరడు ఇల్లదు ఉలైపోలా ఇజ్జిండ పెట్టి తినడావు
1: వేగా సుంక కొర్లే
0: ఎంకులు కొడుపుజా
1: ఒకగాడ ఎంకులు కొడుపుజా

0: ఊడే ఆమదక రగేది
1: ఏ అమ్మదక్క? చెప్పే అమ్మదక్కమా, మాంగే అమ్మదక్కమా, గొండె అమ్మదక్కమా?
0: అందకెందుకు గొంతులే, ఊడ పల్లెడ పెరవు లాగా అయలు.
1: పల్లెడ పెరే కాకమ్మా, అయలు చర్మరి అమ్మదక్క అంటే
2: అయలు ఇస్తారు. నేను అయలు అవుతూ పోనా, సీదా ఈ మార్గం పోరు, అక్కడ పల్లి కట్టు, పల్లెడ సైడ్ లో వెళ్ళావు.
0: అయలు చర్మరి మామదక్క చెంది టెంది పిలికడు
1: అయలు నాటక ఉరుసు జాతర గల్లా పోయింటి ఇక్కడ పోయి చర్ముడి సంతల్లో పెట్టి కట్టలేదు సామాన్లు పిత్తండి ఇక్కడ అయితే చమ్మె మమ్మ దాకా కల్లే అని ఇయలు కూడా మేలు పేరు చర్మరి మమ్మ దాకా అంటే అయ్యి బాండెత్తే పేరు పెట్టారు.
0: మస్ట్ థ్యాంక్స్.

ఉల్పుడండగాక ఉల్పుడండ మనసు గట్టియా కురు పడచోనుల్లా ఇదా వృక్షానడో శాలే కడతరు మాత్రం నిండో జవాబ్దారి కాక నీకు ఎందుకు కష్టం నండగించు.

0: ఇంట్లో మాతకేనున్నారు అంచత్తు ఇంచాను పనుకున్నారు. నిన్న మీరు నందు అండే ఆరే ఇటు నీట గాల ఇచ్చారని మల్తీ చేరు. ఈ ఆయన మగి కింద పిరేదై నిక్కయి వేరేద విచార మాత బొచ్చి మిక్కిదు పోలి పోక్రి మంతండ నిన్న అప్పెడల అమ్మెడల దూరు కట్టెలు కొరేరుండు అంచాదు ఎట్టే పాతెరడు ఇల్లదు ఉళైపోలా ఇజ్జిండ పెట్టి తినడావు
1: వేగా సుంక కొర్లే ఎంకులు కొడుపుజా ఎంకులు కొడుపుజా